0: చేస్తున్నారు నువ్వు రేడియో బదలికి
1: బిల్
0: చెప్పలు కాయ సబీల్ పని మాదిరి మా హోబీ చెక్కిందోలే మాదిరి మా హోబీ చెక్కిందోలే సహా
1: సలమునా
0: ఫైకే కైనా తోర్ సరాగా ప్రోగ్రామ్ ఓరి మెసేజ్ రగలిది వాచి సర్ మేము ముస్తరా అమి జిమే హోమ్ ప్రోగ్రామ్ ఓరి బస్ ఇగామి చ సలామ్ మాయ నూర్ సుఖ్ మావాజ్ రిటోర్ చెస్ ఆ టోల్ సలమునా చికిమ్ని సుఖ్ హావరి టోల్ తస్ పెషల్ సలమునా దవర్సల్ సైదా టోటమర్ వాతమి అచ్చా టోటమర్ వాత స్పెషల్ టోటమర్ వా ప్రోగ్రామ్ ఓరకన బ్యారా సినివికన చే బ్యావైకన చెమోచా సలమినా నదికిడి టోటమర్ వాతమి బస్ మాయ బ్యాస్ కి సలమునా అచ్చా సరా సైడో డేర్
2: జీరో 9 27 92 0 9 27 92 95 83 మెసేజ్ హర్ రౌండ్ ఫుల్ దర్త

0: ఎట్లది ప్రదయం? సైతం హిమ్మత్ అవ్వ డైరీ చూస్తామన్నా, డైరీ చూస్తామన్నా ఖ్యాన్ కవల హిమ్మత్ అవ్వ రూల ప్రోగ్రామ్ షే కాలకు యోజన అన్నా 0927 0922 0922 కాలకులి సుగర్ సేవల కిమ్ దినా గురు నెక్స్ట్ కలర్. అస్సలాం అలైకుం. వాలేకుం సలాం. వాలేకుం సలాం. కొర కిమ్ సో ఖబర్ కిది కిమ్ దినా డర పబిడా బిడా తు
1: భయ
0: ఉజాల హబరికా ఉజాల దర్ పత్రా బనే ముఖ్యల సికిమ్ దినా ప్రోగ్రామ్ ఓర్వే నూర్ ఫారూక్ షుగర్
1: బాయి
0: చాయ్
1: బిల్కుల్
0: బిల్కుల్ దౌదర్ తప్పలేకి మహాపకే 0927 0922 కాల్ రౌండి.